కాలు క్లేస్తా పరమ దుఃఖలాథా ఓ నానక మీరా గురు సమరథ గౌడి మహల్లా పంజువా మేల్ మేరే గోవింద్ అప్పనా నామ దేహో నా బినా త్రే